చూసుకునే పరిస్థితులు లేకపోవడంతో అమ్మ కోసం ఒక రోజును కేటాయించాలని మాతృదినోత్సవంను ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులను దైవాలుగా భావిస్తూ ఆదరించే సంప్రదాయం భారతదేశంలో ఉంది. ఈస్టర్కి ముందు 40 రోజులను లెంట్ రోజులుగా పరిగణిస్తారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో 40 రోజుల్లోని 4వ ఆదివారం నాడు తల్లులకు గౌరవపూర్వకంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాలు జరిపేవారు. 1872లో అమెరికాలో జూలియా వార్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మాతృదినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించి బోస్టన్లో సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. సివిల్ వార్ గాయాల స్మృతులను చెరిగిపోయేలా చేసేందుకు మదర్స్ ఫ్రెండ్షిప్ డే నిర్వహించిన అన్నా మ్యారీ జర్విస్ అనే మహిళ 1905 మే 9న చనిపోయింది. ఆవిడ కూతురైన మిస్ జర్విస్ మాతృదినోత్సవం నిర్వహించాలని బాగా ప్రచారం చేయటంతో పాటు తన తల్లి 2వ వర్ధంతి సందర్భంగా మే నెలలోని 2వ ఆదివారం నాడు మాతృదినోత్సవంను నిర్వహించింది. అమెరికాలోనే తొలిసారిగా 1910లో వర్జీనియా రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని జరిపింది. జర్విస్ చేసిన ప్రచారం ఫలితంగా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో ఈ దినోత్సవం జరపడం సంప్రదాయంగా మారింది. 1914లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృదినోత్సవంను అధికారికంగా జరపాలని నిర్ణయించడంతో పాటు ఆ రోజుని జాతీయ సెలవు దినంగా ప్రకటించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. 1990లో విడుదలైన 20వ శతాబ్దం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన అమ్మను మించి దైవమున్నదా అనే పాటను ఇప్పుడు విందాం. సంగీతం జేవి రాఘవులు, రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

ఈ సాయంత్రం మీరు వింటున్న ఈ కార్యక్రమం 4EB వారి కమ్యూనిటీ రేడియోలో ప్రసారమవుతుంది. తెలుగులహరి ప్రతి వారాంతంలో బ్రిస్బెయిన్లోని తెలుగువారిని గత 20 సంవత్సరాలుగా అలరిస్తూ వస్తుంది. శనివారం మరియు ఆదివారం ఉదయం 8 గంటలకు అలానే సాయంత్రం 6 గంటలకు తెలుగులహరి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇలా ఒక వారంలో 4 గంటల పాటు 98.1 ఎఫ్ఎం తరంగాలపై మరియు గ్లోబల్ డిజిటల్ ఛానల్లో ప్రసారం చేయటం జరుగుతుంది. ప్రతి నెలలో మొదటి శనివారం బాలల కొరకు బాలలహరిని, అలానే ప్రతి నెలలో 2వ శనివారం యువత కొరకు యువలహరిని ఈ తెలుగులహరి నడుపుతుంది. ఇలాంటి తెలుగు కార్యక్రమాలు చేయాలని ఆసక్తి ఉన్నవారు తెలుగులహరి కార్యవర్గాన్ని సంప్రదించగలరు. వారికి కావలసిన శిక్షణను తెలుగులహరి అందజేస్తుంది. ఇక ఈనాటి కార్యక్రమం విషయానికి వస్తే, అంటున్న ఒక తండ్రి ఆవేదన అంత్యక్రియలకు హాజరైన అశేష జనుల హృదయాలను కలిచివేసింది. అవును అవును, భరతమాత ముద్దుబిడ్డ మన తెలుగువారి కీర్తి పతాకం ఎగురవేస్తూ నేలకొరిగింది. శత్రువుల్ని చీల్చి చెండాడే క్రమంలో దేశం కోసం అత్యున్నత త్యాగమైన తన ప్రాణాన్నే అర్పించాడు ఈ మహావీరుడు. 14 మంది శత్రుదేశ సైనికులను భారత భూభాగంలో అడుగుపెట్టనివ్వకుండా తుదముట్టించి, ఇక ఎవరూ లేరు అనుకొని దేశం కోసం శ్రమించిన రోషంతో ఆనందంతో వెనుతిరుగుతున్న మురళీ నాయక్ పైన వెనక నుండి కాల్చటంతో ఆ తెలుగు తేజం వీరమరణం పొందింది. అందుకే ముదావత్ మురళీ నాయక్ అనే పేరు భారతదేశం మొత్తం స్మరిస్తుంది, తన కోసం విలపిస్తుంది, తన త్యాగాన్ని చూసి గర్విస్తుంది. 22 ఏప్రిల్ 2025 భారతదేశంలోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడి వలన అమాయకులైన సామాన్య ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయిన సంఘటన మనందరికీ తెలిసిందే. ఇది ఎంతో విషాదకరమైన సంఘటన. ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఈ ఉగ్రవాదుల చర్యను ఖండించారు. ప్రతిచర్యగా భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే సైనిక చర్యను 7వ తారీఖున చేపట్టింది. 4 రోజుల యుద్ధంలో భాగంగా భారత వాయుసేన శత్రుదేశంలో తిష్టవేసిన ఉగ్రమూకల శిబిరాలపై ఖచ్చితత్వమైన లక్ష్యంతో దాడులు నిర్వహించి వారి స్థావరాలను ధ్వంసం చేసింది.

0: భారతదేశ సైనికులు వారి ప్రాణాలనే పణంగా పెట్టి ఉగ్రవాదులను ఎదురొడ్డారు. ఈ సైనిక చర్యలో మన తెలుగు బిడ్డ మురళీనాయక్ వీరమరణం పొందారు. మురళీనాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగులహరి తరపున ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
1: ఒక మనిషిని వందేళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి వందేళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. ఒక పవర్ ఆయనే.

0: వీరజవాన్ మురళీనాయక్ మరణం తర్వాత వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన కథనాలు ఈనాటి నా కార్యక్రమానికి ఆధారాలు. తెలుగు సమయం ఆన్లైన్ పత్రిక వారు దేశ రక్షణలో తెలుగు జవాన్ వీరమరణం, సెల్యూట్ టు మురళీనాయక్, అలానే 14 మందిని చంపిన తెలుగు జవాన్ మురళీనాయక్, తండ్రి చెప్పిన కీలక విషయాలు అనే పేరిట కథనాలు ప్రచురించారు. ఈనాడు పత్రిక వారు మురళీనాయక్ భౌతిక కాయం పేరిట కథనం ప్రచురించారు. సాక్షి పత్రిక వారు మళ్ళీ ఎప్పుడొస్తావు చిన్నోడా పేరిట కథనం ప్రచురించారు. ఈశ్వర్ గెలాక్సీ అనే యూట్యూబ్ ఛానల్ వారు మురళీనాయక్ రియల్ స్టోరీ పేరిట ఒక కథనం ప్రసారం చేశారు.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
0: ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఈ మధ్యనే విడుదలైన కొన్ని దేశభక్తి గీతాలని విందాం. ముందుగా గాయని మంగ్లీ ఒక ప్రైవేట్ ఆల్బం ద్వారా మురళీనాయక్కు నివాళులు అర్పిస్తూ ఆలపించిన ఈ పాట మనందరి కోసం. సంగీతం షేక్ మదీన్, రచన కమల్ ఎస్లావత్.

ఈనాటి కార్యక్రమంలో మురళీనాయక్ గారి గురించి, వారి ఆశయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశ సైన్యంలో 2022 నవంబర్ 8న అగ్నివీర్ రిక్రూట్మెంట్లో ఎంపిక కాబడ్డారు మురళీ గారు. మురళీనాయక్ వయసు 20 సంవత్సరాలు మాత్రమే. ఆయన తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి గారు. ఆ దంపతులకు మురళీ ఒక్కరే సంతానం. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతాండా పంచాయతీ పరిధిలోని కల్లితాండాకు చెందిన మురళీనాయక్ గారి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ తమ కుమారుణ్ణి చదివించారు. కల్లితాండాలో వారికి 1.5 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు తాండాలో ఉండే మురళీ గారి తల్లిదండ్రులు వేరే వాళ్ల పొలాలకు కూడా వ్యవసాయ కూలీలుగా పనులు చేసేవారు. అయితే గ్రామంలో పనులు లేనప్పుడు ముంబై వెళ్ళి అక్కడ బియ్యం వ్యాపారం చేసేవారు మురళీనాయక్ గారి తండ్రి. మురళీగారి తల్లి పలు ఇళ్లలో పనిచేసేవారు. మురళీగారికి 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి ఆయన తల్లిదండ్రులు ముంబై వెళ్ళి వస్తూ ఉండేవారు. దాంతో మురళీగారు సోమదేపల్లి మండలం నాదినాయన్ చెరువు తండాలో అమ్మమ్మ శాంతిబాయి, తాతయ్య నానే నాయక్ వద్ద ఉంటూ చదువుకున్నారు. సోమదేపల్లిలో ఉన్న విజ్ఞాన్ స్కూల్లో తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన మురళీగారు ఆ తర్వాత అనంతపూర్లో ఉన్న శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాన్ని సాధించారు.

ఈ ఉద్యోగం మురళీనాయక్ గారు పట్టుబట్టి సాధించటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముందుగా ఈయనకి దేశం అంటే పిచ్చి ప్రేమ, మరియు భారత సైన్యం అంటే ప్రాణం. చిన్న వయసు నుండే సైన్యం చేరాలని, ఒకవేళ మరణం వచ్చినా కూడా అందులోనే రావాలని అనుకునేవారంట. ఎలా అయినా సైన్యంలో చేరాలనేది ఆయన ఆశ. ఆ ఆశ నెరవేరాలని ఆయన ఎన్నో కష్టమైన శిక్షణలు కూడా తీసుకున్నారు. అయితే ఆయన సైన్యంలో చేరటానికి మరొక కారణం, తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఎలాగైనా వారి కష్టాలను తీర్చాలని, సైన్యంలో చేరితే కోరిక తీరుతుంది, దేశానికి సేవ చేసిన వాడిని అవుతాను, మరియు నా కుటుంబ పరిస్థితి మెరుగవుతుంది అనే ఆలోచనతో మురళీనాయక్ గారు ఈ ఉద్యోగంలో చేరారు.

0: Stay tuned to 4EB FM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
1: అయితే శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయలకు ఒకడే కొడుకు కావటం వలన సైన్యంలో చేరొద్దు అని చాలా ప్రాధాయపడ్డారు. కానీ ఆ సమయంలో కూడా ఆయన చెప్పిన ఒకే ఒక మాట, నేను వెళ్తాను, ఉన్నంతకాలం నేను దేశానికి సేవ చేస్తాను, పోతే అక్కడ ఒక వీరుడిగా పోతాను అని ఆయన తన కన్న తల్లిదండ్రులకు చెప్పారు. అలానే మురళీగారు ఎస్టీ సామాజిక వర్గంలో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన లంబాడీ తెగకు చెందినవారు. పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అయిన మురళీగారు కాలేజీ రోజుల్లోనే కాటమరాయుడు టైటిల్ సాంగ్కి వేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకు ఆయన వేయించిన బ్యానర్ కూడా సామాజిక మాధ్యమాలలో అందరూ షేర్ చేస్తూ ఉన్నారు. రన్నింగ్లో ఛాంపియన్గా స్టేట్ మెడల్ సాధించిన మురళీగారు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన వీడియోలో ఆర్మీలో ఉద్యోగానికి ఎంపిక అవ్వకముందు ఆర్మీ లవర్ అని తన రన్నింగ్ వీడియోలు పెట్టడం విశేషం. అగ్నివీరులో చేరాక ఏడాది క్రితం స్వగ్రామమైన కలితాండాకు వచ్చి వారం రోజులు ఉన్నారు మురళి. తాండాలో జాతర ఉండటంతో మురళి తల్లిదండ్రులు 2 నెలల క్రితం ముంబై నుండి స్వస్థలానికి తిరిగి వచ్చారు. కుమారుడికి ఫోన్ చేసి జాతరకు రావాలని పిలిచారు, కానీ సెలవులు దొరకటం లేదని, రాలేనని చెప్పారు. అగ్నివీర్ శిక్షణకు వెళ్లే సమయంలో కూడా మురళీనాయక్ గారి తల్లిదండ్రులు వాదించారు, నువ్వు మాకున్న ఒకే ఒక సంతానం, నీకు ఈ ఉద్యోగం వద్దని, మరొకటి చూసుకోవాలని. వారు ఎంత చెప్పినా మురళి ఒప్పుకోలేదు. ఒక్కరోజైనా ఆర్మీలో పనిచేయాలని ఉంది అని తన సంకల్పాన్ని తల్లిదండ్రులకి వివరించి ఒప్పించాడని తన స్నేహితులు రాజశేఖర్, బాలు, రాజకుమార్ గుర్తు చేసుకున్నారు. 4 ఏళ్ల అగ్రిమెంటుతో ఉద్యోగంలో చేరిన మురళీగారి ఉద్యోగ ఒప్పందం 2026 నవంబర్లో ముగియనుంది. ఉద్యోగంలో చేరాక మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో మొదటి శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత అస్సాంలో విధులలో ఉన్న ఆయనను ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులకు పిలిపించారు. మే 8వ తారీఖు గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో రజావరి సెక్టార్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శత్రు సైన్యం కాల్పులకు తెగబడింది. వారికి తగిన బుద్ధి చెప్పడానికి భారత్ కూడా ఎదురు కాల్పులు ప్రారంభించింది. యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడుతున్న మురళీనాయక్కు శత్రు సైన్యం తూటాలు తగలటంతో తీవ్రంగా గాయాల పాలయ్యారు. మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీకి తరలిస్తూ ఉండగా మార్గమధ్యలోనే వీరమరణం పొందినట్టు తెలిసింది. ఒకగానొక్క కుమారుడు ఇక లేడన్న విషయం తెలియగానే ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. మురళీనాయక్ భౌతిక కాయాన్ని శనివారం తాండాకు తీసుకువచ్చారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అనంతపురం పర్యటనకు శుక్రవారం వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి విమానాశ్రయంలో దిగిన వెంటనే మురళీనాయక్ గారి వీరమరణం గురించి తెలుసుకున్నారు. వెంటనే తాండాకు వెళ్ళి వీరజవాన్ కుటుంబానికి ధైర్యం చెప్పాలని మంత్రి సవితా గారిని ఆదేశించారు. దీంతో ఆమె తాండాకు వెళ్ళి మురళీ తల్లిదండ్రుల్ని ఓదార్చారు. ఆ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన మంత్రి కంటతడిపెట్టారు. మురళీనాయక్ గారి విగ్రహాన్ని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల సర్కిల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత ప్రకటించారు. అయితే చనిపోవటానికి ముందు మురళి గురువారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్యలో తల్లిదండ్రులకి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగారు. తర్వాత 9 గంటల సమయంలో స్నేహితుడు వినోద్ నాయక్కు ఫోన్ చేశారు. సరిహద్దుల్లో భీకర పోరు సాగుతుందని, అక్కడ పరిస్థితులన్నింటినీ వివరించారు. నా గురించి భయం లేదు, కానీ మా అమ్మా నాన్నల పైన బెంగ. నాకు ఏదైనా జరగరానిది జరిగితే వారిని బాగా చూసుకో అని కోరారు. ఆ రాత్రి గట్టెక్కితే నాకు పునర్జన్మే అన్నాడని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు.

0: కుమారుడి మరణవార్త విన్న జ్యోతిబాయి సొమ్మసిల్లి పడిపోయారు. స్పృహలోకి వచ్చిన తర్వాత గుండెలు పగిలేలా రోదించారు. అయితే మురళీగారు మరణించటానికి ముందు తన దేశ సరిహద్దుల్లో తూటాలతో దాడి చేస్తున్న 14 మంది శత్రుదేశ ముష్కరుల్ని మట్టుపెట్టిన మురళీగారు వారందరూ చనిపోయారు అని భావించి వెనుకకు వెళ్తుండగా వెనుక నుండి శత్రు సైన్యం కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో ఉన్న మురళీగారిని భారత సైన్యం మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఈ విషయమే మురళీగారి తల్లిదండ్రులకు సైన్యం అధికారులు తెలియజేశారు. అయితే ప్రభుత్వం నుండి మీరు ఏం కోరుకుంటున్నారు అని మీడియా అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ, నా కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, మేము అనాథలం అయిపోయాం, మా కుటుంబం మొత్తం వాడి మీదే ఆధారపడి ఉంది, మేము మాకు ఇది ఇవ్వాలి అని అడగలేము, వాడి కోసం ఏం చేయాలో దేశమే చేస్తుంది అని శ్రీరామ్ నాయక్ గారు అన్నారు. దాంతోపాటు భవిష్యత్ తరాలకు వాడు గుర్తుండే విధంగా మా గ్రామంలో అలానే జిల్లా కేంద్రంలో మురళీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అప్పుడు నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆ విగ్రహాన్ని చూసి వాడిని చూసినట్లుగా భావిస్తానని ఆ తండ్రి చెప్పడంతో అందరిలో తీవ్ర భావోద్వేగాన్ని రగిల్చింది. మురళీగారి భౌతిక కాయం శనివారం రోజున వారి స్వగ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఎంతోమంది ప్రముఖ నాయకులు, సినీ రంగ ప్రముఖులు ఘనమైన నివాళులు అర్పించారు. ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి కొన్ని వేల మంది సాధారణ ప్రజలు వచ్చారు. భారతదేశంలో పుట్టి దేశం కోసం చిన్న వయసులోనే పోరాడి వీరుడిగా నిలిచారు మురళీ నాయక్ గారు. ఒక మనిషిగా ఇంతకంటే మంచి మరణం ఎవరికీ రాదు. ఆయన కోరుకున్న విధముగానే దేశానికి సేవ చేసి సెలవు తీసుకున్నారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, భరతమాత బిడ్డగా కర్తవ్యం పూర్తి చేసినా తన తల్లిదండ్రులకు మాత్రం కడుపు కోత తప్పలేదు. కుటుంబ సభ్యులను ఒంటరి వారిని చేస్తూ చుట్టూ చెట్టాపాటాలేసుకొని తిరిగిన స్నేహితులను వదిలి వెళ్ళిపోయి అందరికీ శోకాన్ని మిగిల్చారు. ఇలాంటి గొప్ప వ్యక్తులు దేశంలో పుట్టడం, అందులోనూ తెలుగువారు అవటం మన అందరి అదృష్టం. ఈరోజు ఇలాంటి వీరులు తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు కనుకే ప్రతి క్షణం దేశ ప్రజలు మనశ్శాంతిగా పడుకుంటున్నారు. ఇలాంటి వీరుల త్యాగానికి విలువ కట్టలేము, కానీ తగిన గౌరవాన్ని అందిస్తూ వారికి విలువను అందిద్దాం. దేశ సరిహద్దుల్లో నిద్రాహారాలు మాని ప్రాణాలు తెగించి శత్రు సైన్యంతో, తీవ్రవాదులతో పోరాడి ఆ పోరాటంలో మరణించిన మురళీనాయక్ గారి జీవితం అత్యంత స్ఫూర్తిదాయకం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జోహార్ మురళీనాయక్. జై హింద్.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
0: ఇక ఈనాటి కార్యక్రమం విషయానికి వస్తే, వీర జవాన్ మురళీ నాయక్ మరణం తర్వాత వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన కథనాలు ఈనాటి నా కార్యక్రమానికి ఆధారాలు. తెలుగు సమయం ఆన్లైన్ పత్రిక వారు దేశ రక్షణలో తెలుగు జవాన్ వీరమరణం, సెల్యూట్ టు మురళీ నాయక్, అలానే 14 మందిని చంపిన తెలుగు జవాన్ మురళీ నాయక్, తండ్రి చెప్పిన కీలక విషయాలు అనే పేరిట కథనాలు ప్రచురించారు. ఈనాడు పత్రిక వారు మురళీ నాయక్ భౌతిక కాయం పేరిట కథనం ప్రచురించారు. సాక్షి పత్రిక వారు మళ్ళీ ఎప్పుడొస్తావు చిన్నోడా పేరిట కథనం ప్రచురించారు. ఈశ్వర్ గెలాక్సీ అనే యూట్యూబ్ ఛానల్ వారు మురళీ నాయక్ రియల్ స్టోరీ పేరిట ఒక కథనం ప్రసారం చేశారు. ఈ సాయంత్రం మీరు వింటున్న ఈ కార్యక్రమం 4EB వారి కమ్యూనిటీ రేడియోలో ప్రసారమవుతుంది. తెలుగులహరి ప్రతి వారాంతంలో బ్రిస్బెన్లోని తెలుగువారిని గత 20 సంవత్సరాలుగా అలరిస్తూ వస్తుంది. శనివారం మరియు ఆదివారం ఉదయం 8 గంటలకు అలానే సాయంత్రం 6 గంటలకు తెలుగులహరి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇలా ఒక వారంలో 4 గంటల పాటు 98.1 ఎఫ్ఎం తరంగాలపై మరియు గ్లోబల్ డిజిటల్ ఛానల్లో ప్రసారం చేయటం జరుగుతుంది. ప్రతి నెలలో మొదటి శనివారం బాలల కొరకు బాలలహరిని, అలానే ప్రతి నెలలో 2వ శనివారం యువత కొరకు యువలహరిని ఈ తెలుగులహరి నడుపుతుంది. ఇలాంటి తెలుగు కార్యక్రమాలు చేయాలని ఆసక్తి ఉన్నవారు తెలుగులహరి కార్యవర్గాన్ని సంప్రదించగలరు. వారికి కావలసిన శిక్షణను తెలుగులహరి అందజేస్తుంది. దీనితో ఈనాటి నా ఈ కార్యక్రమం పూర్తయింది. వచ్చేవారం మరొక సారథితో మీ తెలుగులహరి మిమ్మల్ని పలకరిస్తుంది. నమస్కారం.
2: ఒక్కగానొక్కడు తల్లిదండ్రిని కన్న ఊరిని విడిచి దేశ రక్షణకై భారతమాత సేవలో బార్డర్కు అడుగులేసి అసువులు బాసిన అమరుడా ఓ మురళీనాయక్, నీ యాదిలో నీలాంటి నా కొడుకు ప్రతీక్ను నీ మరణంతో తలుసుకుంటూ ఈ కన్నీటి గీతాన్ని అందిస్తున్న సీతారాం నాయక్ని.

స్వతంత్ర భారతదేశ బార్డర్లో దేశ రక్షణకై ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీనాయక్ గారికి అశ్రు నివాళులు అర్పిస్తూ అందిస్తున్న కన్నీటి గీతం. ఓ అమరవీర మురళీనాయక్, జోహార్ జోహార్, జై బోలో భారత్ మాతా కీ జై.